0: జనక కేవలం ఆత్మవిశ్వాసం కలుగుకున్నంత సామాన్య వ్యక్తి అంటే మాట్లాడతాయి దీనిలా. జీవిత రక్షణగాగి నాని వస్తున్నావతి హోంబేకే, ఇది నన్న ఈ జన్మదల్లి సాధ్యవిల్ల. నిమ్మ నెలదల్లి, నిమ్మ ఆశ్రయదల్లి, నిమ్మ దినదిత్తిద చెటువటికి నన్న జీవనం బెలసుకున్నంత నాను ఇందు కేవలం నిమ్మన్న ఈ ఆపత్కాలను బిట్టు హస్తినావతికి హోగి నన్న జీవన రక్షణ వాడికొడువంత ప్రసంగ ఒదగించుకుంటారే, అదన్న దేవతలారు మెచ్చలికిల్ల. అంత ఈ సందర్భ ఒదగి బందంత ఇల్లి ఖండితవాగి నాను ఈ మాతన్న నెలసలికి సాధ్యవిల్ల. ಅದಕ್ಕಾಗಿ ನೀವು ಅಪ್ಪಣೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೇ ಹೋದಾದ್ರೆ ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಇದನ್ನ ಸಂಹಾರ ಮಾಡಿ ಆ ಅಶ್ವವನ್ನು ತಂದು ನಿಮ್ಮ ಪಾದಗಳಿಗೆ ಒಪ್ಪಿಸ್ತೀನಿ.
1: ಏನು ನಮ್ಮ ಔಷಧ ಸ್ವರೂಪಕ್ಕೆ ಏನಂತ ಹೇಳಲಿ.